0: நேயர்களை, நீங்கள் கேட்டுக்கொண்டிருக்கும் இந்த நிகழ்ச்சிகளை நியூஸ் ஆன் ஏர் செயலி வழியையும் கேட்டு ரசிக்கலாம். சில நொடிகளில் தொடர்வது தெலுங்கில் செய்திகள். ஹைதராபாத் அஞ்சல்.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. గత కొన్నేళ్లుగా భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య సంబంధాలు కొత్త శిఖరాలను చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విద్యా సంస్థలు, పాఠ్యాంశాలే కాక ప్రజాస్వామిక విలువలను కూడా బోధించాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో భవనం కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 6 చేరింది. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ టైటిల్ గెలుచుకున్నారు. ఇక వార్తల వివరంగా. గత కొన్నేళ్లుగా భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య సంబంధాలు కొత్త శిఖరాలను చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్తో కలిసి ఇరు దేశాలు ఒక ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మిస్తున్నాయని అన్నారు. ఫ్రాన్స్లోని ప్యారిస్లో స్వామినారాయణ హిందూ మందిర ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి దృశ్య మాధ్యమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాంకేతికత, ఏఐ, రక్షణ రంగాల నుంచి అంతరిక్షం, వాతావరణ చర్యల వరకు ఇరు దేశాలు కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతున్నాయని అన్నారు. ఇరు దేశాలు ఈ ఏడాదిని భారత్ ఫ్రాన్స్ ఆవిష్కరణల సంవత్సరంగా కూడా జరుపుకుంటున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఫ్రాన్స్లో భారత సైనికుల త్యాగాలకు చరిత్ర సాక్ష్యంగా నిలుస్తుందని, ఆ చరిత్ర సామూహిక స్మృతిలో, హృదయాలలో నిరంతరం నిలిచి ఉందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందలపై రోమన్ రోలాండ్ రచనలు ఇరు సమాజాలను మరింత దగ్గర చేశాయని ప్రధానమంత్రి అన్నారు.
2: अलग अलग देशों में मंदिरों की प्राण प्रतिष्ठा होती है तो वहाँ भारत के प्राचीन विचार और मानवीय मूल्य भी साथ साथ ही जाते हैं और भारत का विचार कहता है समानम मनः सह चित्तमेषां, अर्थात हमारे मन समान हो, हमारे हृदय साथ जुड़े. इसलिए आज जब फ्रांस में इतना भव्य मंदिर बनकर तैयार हुआ है.
1: విద్యా సంస్థలు, పాఠ్యాంశాలే కాక ప్రజాస్వామిక విలువలను కూడా బోధించాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. నిన్న గౌహతిలోని గీతానగర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలను ఉద్దేశించి ఉపరాష్టపతి మాట్లాడుతూ, దేశ పురోగతికి నాణ్యమైన విద్య, పరిశోధనలు, నైతిక ప్రవర్తన ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఉమ్మడి సమాజంలో ఉన్నత విద్యలో పెరుగుతున్న మహిళల విజయాలను ప్రస్తావిస్తూ, దీనిని ఒక స్వాగతించదగిన పరిణామంగా నారీశక్తి

0: ప్రతీకగా అభివర్ణించారు. మహిళలకు సరైన విద్యను, అవకాశాలను అందించడం ద్వారా వారు స్వయం శక్తితో నిలదొక్కుకోగలరని, అదే నిజమైన సాధికారత అని పేర్కొన్నారు. డ్రగ్స్ విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తాయని, కుటుంబం సహాయంతో యువత వాటికి దూరంగా ఉంటూ ఉజ్వలమైన భవిష్యత్తు కోసం కృషి చేయాలని రాధాకృష్ణన్ చెప్పారు.
1: Our thoughts, our thinking, our actions should be controlled by one single factor, that is our own brain. Drugs should not determine what we should think. Our brain should determine what we should think and act. That's why wherever I am going, I am always saying, say no to drugs. Not only you should not take the drugs, you should not allow your friends, family members also should not take drugs.
0: రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపటి నుంచి ఈ నెల 10 వరకు శ్రీలంకలో అధికారికంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా శ్రీలంక నాయకత్వంతో ఆయన సంప్రదింపులు జరుపుతారని, కొలంబోలోని ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. రక్షణ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలకు చెందిన సీనియర్ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందానికి ఆయన నాయకత్వం వహిస్తారని పేర్కొంది. శ్రీలంక పర్యటన బలమైన సముద్ర రక్షణ భాగస్వామ్యంతో సహా పరస్పర ప్రయోజనకరమైన రంగాలలో సాంప్రదాయకంగా బలమైన స్నేహపూర్వకమైన ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరుస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపు మణిపూర్ రాజధాని ఇంఫాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా సిపి రాధాకృష్ణన్ మొయిరాంగ్ నంబోల్లో ఉన్న ఐఎన్ఏ మ్యూజియం, జపనీస్ యుద్ద స్మారక చిహ్నాన్ని సందర్శిస్తారు. అనంతరం ఉపరాష్టపతి సైనిక్ స్కూల్ ఇంఫాల్ను సందర్శిస్తారు. అంతర్జాతీయ రాబందుల అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ నిన్న హర్యానాలోని పంచకులలో ఒక జాతీయ కార్యశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా భూపేందర్ యాదవ్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రభుత్వ విధానం ఏ ఒక్క నిర్దిష్ట జాతికి పరిమితం కాకుండా సమగ్ర జీవావరణ వ్యవస్థ ఆధారిత నమూనాపై ఆధారపడి ఉందని అన్నారు. భారత్ వివిధ రాబందు జాతుల పరిరక్షణకై చురుకుగా కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాబందుల కోసం సురక్షిత ప్రాంతాలను ఏర్పాటు చేసి అడవిలో ఈ జాతుల పరిరక్షణకు సహాయపడే సాంకేతిక సామర్థ్యాలను అభివృద్ది చేయాలని భూపేందర్ యాదవ్ పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. న్యూఢిల్లీలోని సత్యనికేతన్ ప్రాంతంలో భవనం కూలిపోయిన ఘటనపై మెజిస్ట్రేట్ విచారణ జరపాలని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఆదేశాలు జారీ చేశారు. భవన యజమానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించారు. ఘటనా స్థలం పరిశీలన, ప్రాథమిక అంచనాల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ఈ ఘోర ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. ఇదిలా ఉండగా, నిన్న రాత్రి ఘటనా స్థలంలో మరో మృతదేహం లభ్యం కావడంతో మృతుల సంఖ్య 6కు చేరుకుంది. ఘటనా స్థలంలో గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక బృందం, ఢిల్లీ పోలీసులు, ఇతర సంస్థల బృందాలు శిథిలాలను తొలగిస్తున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఢిల్లీ పోలీస్ కమిషనర్, ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్తో మాట్లాడి క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించారు. గాయపడిన వారికి అవసరమైన అన్ని వైద్య సహకారాలు అందిస్తున్నట్లు అమిత్ షా తెలిపారు. మరోవైపు ఢిల్లీ మేయర్ ప్రవేశ్ వాహి మాట్లాడుతూ, 4 అంతకంటే ఎక్కువ అంతస్తులు ఉన్న అన్ని అక్రమ నిర్మాణాలను తక్షణమే మూసివేస్తామని తెలిపారు. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారిని తక్షణమే తొలగిస్తామని పేర్కొన్నారు. ఇస్రోను ప్రైవేటీకరించడానికి, దాని పాత్రను తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం, తప్పుడు సమాచారంపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ స్పష్టతనిచ్చింది. ఇస్రోను ప్రైవేటీకరించడం లేదని, తమ ప్రాముఖ్యతను కూడా తగ్గించబోమని ఇస్రో సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యం ముఖ్య ఉద్దేశం, పరిశ్రమలు తమ సాంకేతికతలు, సామర్థ్యాలను అభివృద్ది చేసుకుంటున్న సందర్భంలో భారత అంతరిక్ష కార్యక్రమం తదుపరి తరంపై ఇస్రో మరింత బలంగా దృష్టి పెట్టేలా చేయడమేనని ఇస్రో తెలిపింది. రాబోయే రోజుల్లో హార్ముజ్ జలసంధి వెలుపల ఒక కొత్త నిర్బంధిత మండలాన్ని ప్రకటించనున్నట్లు ఇరాన్ భద్రతా అధికారి ప్రకటించారు. తమతో సమన్వయం లేకుండా ఆ ప్రాంతంలోకి ప్రవేశించే ఏ నౌకనైనా ఇరాన్ ఆంక్షల జాబితాలో చేర్చనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మేజర్ జనరల్ మొహేన్ రిజా మాట్లాడుతూ, ఈ నిర్బంధిత ప్రాంతం అమెరికా నౌకాదళం దిగ్బంధన రేఖ నుంచి ప్రారంభమై పర్షియన్ గల్ఫ్లోని కొన్ని భాగాల వరకు విస్తరిస్తుందని తెలిపారు. ఇరువైపుల నుంచి

0: జలసంధి వైపు కదిలి ఈ ప్రాంతంలోకి ప్రవేశించే నౌకలు ఆంక్షలను ఎదుర్కొంటాయని ఇరాన్ ప్రభుత్వ మీడియా నివేదించింది. షెంజెన్లో జరిగిన చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్లో భారత జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి పురుషుల డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకున్నారు. నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత జోడీ చైనాకు చెందిన హేజీ టింగ్ రెన్ జియాంగ్లుయులను 11-21, 21-13, 21-17 తేడాతో ఓడించి చైనా మాస్టర్స్లో భారత్కు మొట్టమొదటి టైటిల్ను అందించింది. టైటిల్ విజయంతో ఈ సీజన్లో ఈ జోడీ రెండవ టైటిల్ను కైవసం చేసుకుంది. అంతకుముందు సింగపూర్ ఓపెన్ సూపర్ 750లో గెలిచి థాయిలాండ్ ఓపెన్ సూపర్ 500లో రన్నర్అప్గా నిలిచిన సాత్విక్ చిరాగ్లు సెమీఫైనల్స్లో మలేషియాకు చెందిన నూర్ మొహమ్మద్ అజ్రిన్ అయ్యూబ్, టాన్వి కియాంగ్లను 21-15, 18-21, 21-11 తేడాతో ఓడించి ఫైనల్లో స్థానం సంపాదించారు. నిన్న తాష్కెంట్లో జరిగిన ఫుట్బాల్ చివరి క్వాలిఫైయింగ్ మ్యాచ్లో భారత్ బంగ్లాదేశ్పై 3-0 తేడాతో విజయం సాధించింది. గత 20 ఏళ్లలో భారత్ తొలిసారిగా ఏఎఫ్సీ అండర్-20 ఆసియా కప్ ప్రధాన టోర్నమెంటుకు అర్హత సాధించింది. క్వాలిఫయర్స్లో భారత్కు ఇది రెండో విజయం. ఈ విజయంతో జట్టు 3 మ్యాచ్ల నుంచి 6 పాయింట్లను సాధించింది. రాబోయే 2 రోజులలో బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, జార్ఖండ్, కర్ణాటక, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా కోస్తా ఆంధ్రప్రదేశ్, కేరళం, మాహేలలో రేపటి వరకు వేడి, తేమతో కూడిన వాతావరణం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. గత కొన్నేళ్లుగా భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య సంబంధాలు కొత్త శిఖరాలను చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విద్యాసంస్థలు పాఠ్యాంశాలే కాక ప్రజాస్వామిక విలువలను కూడా బోధించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో భవనం కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 6కు చేరింది. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ టైటిల్ గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి నేరం 7:15. నూరు.1 మెగాహెర్ట్జ్ ఎఫ్ఎం గోల్డில் இப்போது கேட்கலாம் திரையிசை பாடல்கள். முதலில் உன்னிகிருஷ்ணன், கவிதா கிருஷ்ணமூர்த்தி குரலில் ஒலிப்பது ரிதம் திரைப்பட பாடல்.

శుభోదయం శ్రోతలకు నమస్కారం. మల్లెపూదండ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన మల్లెపూదండలో సత్యం శంకరమంచి గారు రచించిన అమరావతి కథల్లోని పుణుకుల బుట్టలో లచ్చింతల్లి కథ మరియు పాటలు విందాం. కార్యక్రమంలో ముందుగా వేదవతి ప్రభాకర్ ఆలపించిన భక్తిగీతం విందాం.

0: ఇంతవరకు వేదవతి ప్రభాకర్ ఆలపించిన భక్తిగీతం విన్నాం. కార్యక్రమంలో ఇప్పుడు పుణుకుల బుట్టలో లచ్చితల్లి సత్యం శంకరమంచిగారు రచించిన అమరావతి కథ విందాం.
1: సత్యం శంకరమంచి వారి అమరావతి కథలు ధారావాహిక

0: ఈవేళ్టి కథ పుణుకుల బుట్టలో లచ్చితల్లి.
1: అమరావతికి ధరణికోటకి మధ్య కృష్ణ ఒడ్డున ఓ పెద్ద చింత చెట్టుంది. రాత్రేళ్ళు ఆ చింత చెట్టు పక్కలకి ఎవరూ వెళ్లరు. అక్కడ దయ్యాలు తిరుగుతుంటాయని భయం. ఆ చింత చెట్టు వయస్సు ఎవరికీ తెలియదు. కాపుకాయటం ఎప్పుడో మానేసింది. ఉదయం పూట రోజు కృష్ణకి స్నానానికి వచ్చే అవధాన్లుగారు చేతులు నొప్పులు పుట్టేదాకా రాళ్లు విసరగా విసరగా గుప్పెడు చింతకాయలు రాలేవి. వాటిని భద్రంగా తడికొంగున మూటగట్టుకెళ్ళి వాళ్ళావిడకిస్తే ఆవిడ, కృష్ణమ్మ ఇవాళ పచ్చడికిచ్చిందా అంటే అవధాన్లు గారు ఆ మాటల్ని తిరిగేసి రేపు పప్పు చేసుకోమంది అనేవాడు. 10 గంటల ప్రాంతాన ఆ చింత చెట్టు నీడన సంచలనం మొదలవుతుంది. పుట్టలోకొచ్చే చీమల్లా ఒకళ్ల వెనకాల ఒకళ్ళు అక్కడికి చేరుకుంటారు. 2-3 జట్లుగా విడిపోతారు. ఆ నేల మీదే చతికిలపడి పేకాటం మొదలేస్తారు. కొమ్మల మధ్య నుంచి ఎండపడ చురుక్కుమని పొడుస్తున్నా లెక్క చేయకుండా దీక్షగా సాగుతున్న పేకాట యజ్ఞవేదిక దగ్గరకు నిదానంగా నడుచొస్తాడు పుణుకుల సుబ్బాయి. కుడిచేతిలో వేడివేడి పుణుకుల పుట్ట ఘుమాయిస్తుండగా ఎడంచేత మాసికలు పడ్డ పాతగుడ్డనొకదాన్ని ధరించి ఆ గుడ్డతో ఆ బుట్టమీద అటూ ఇటూ ఆడిస్తూ ప్రత్యక్షమవుతాడు సుబ్బాయి. ఆ పాతగుడ్డ అలా గాల్లో ఆడించటంలో క్రిమికీటకాదులను పారదోలటమే కాకుండా పుణుకుల ఘుమఘుమని నలుదిక్కులకి విస్తరింపచేసే ప్రయత్నం కూడా ఉంది. ఆ ఘుమఘుమ గాలిలో పరిగెత్తుకొచ్చి ముక్కుకు సోకటంతోటే అక్కడి జనానికందరికీ ఒళ్ళు జలదరించి కడుపులో జఠరాగ్ని ఉవ్వెత్తున లేచేది. ఒరే సుబ్బాయ్, ముందిటివ్వరా, ఏ నాకిచ్చెళ్ళహే, ఇటు రమ్మంటుంటే, ఇలా అన్ని దిక్కుల నుంచి ఆపకుండా వస్తున్న అరుపులు కేకలు అందుకున్న సుబ్బాయి, అయా వచ్చే, ఇదిగో ఇక్కడే, ముందు మీకే, ఇదిగో ఆగు అంటూ ఎక్కడికక్కడ సమాధానాలు చెప్తూ మెరుపులా తిరుగుతూ వర్షధారల మధ్య గుర్రాన్ని నడిపే చాకచక్యంతో క్షణాల మీద అందరికీ పుణుకులు అందించేవాడు. కాని పచ్చడికి మహా లోభించేవాడు. మరి కాస్త పచ్చడేయిరా అనెవరేనంటే, ఏటి బాబు, పుణుకులు తింటే బలంగాని పచ్చడి తింటే ఏమొస్తుంది అని విసుక్కుంటూ కాస్త విదిలించేవాడు. ఎంత వేగంతో పుణుకులిచ్చేవాడో అంత వేగంతోనూ డబ్బులు వసూలు చేసేవాడు. ఆటలో పడి మర్చిపోతారు బాబు అంటూ వెకిలి నవ్వుతో వినయంగా గొంతు మీద కూర్చునేవాడు. ఇంతలో రేవులోకి అవతల బొడ్డు నుంచి పడవొచ్చేది. రయ్యన బాణంలాగా రేవులోకెళ్ళిపోయేవాడు సుబ్బాయి. పుణుకులు, వేడివేడి పుణుకులు అంటూ దిగిన వాళ్ళని చుట్టుముట్టేసేవాడు. సామాను సాంతం దింపుకోకుండానే పుణుకులు కొనిపించేవాడు. ఎవరైనా కొనని వాళ్ళుంటే వాళ్ల పిల్లల చుట్టూత బుట్ట చూపిస్తూ ప్రదక్షిణాలు చేసేవాడు. పిల్లల తాకిడికి తట్టుకోలేక చచ్చినట్టు కొనేవాళ్ళు. రేవుకి చింత చెట్టుకి 3 సార్లు తిరిగేటప్పటికీ బుట్ట సగం పైగా ఖాళీ అయ్యేది. వేరం కొంచెం మందకొడిగా ఉన్నప్పుడు ఆట ఆడుతున్న వాళ్ల వెనక చేరి, పోలయ్య గారు, ముక్క తీయండి, ఈ దెబ్బతో ఆటైపోవాలా అనేవాడు. ఆ ముక్కతో ఆటైపోయిందనుకోండి,

0: అడగకుండానే ఆకులో పుడుకులు పెట్టి ఇచ్చి డబ్బులు వసూలు చేసేవాడు. ఆట పోయి కూర్చున్న వాళ్ళ దగ్గరికెళ్ళి వద్దురా అంటున్నా, పచ్చడెక్కివేశాను తీసుకోండి, మళ్ళీ ఆటేసేదాకా ఖాళీయేగా అంటూ అంటగట్టేవాడు. సాయంత్రం 3 గంటల వేళ బుట్ట ఖాళీ అయినా సుబ్బాయి అక్కడి నుంచి కదిలేవాడు కాదు. అసలు బేరం ఆ తర్వాతే. ఆట కురుక్షేత్రంలో అడ్డం పడిపోయిన జనం సుబ్బాయి వైపు దీనంగా చూసి, ఓ 2 రూపాయలు అప్పివ్వరా అని ఎవరైనా అంటే, నా దగ్గర ఏముంటుంది బాబు, పుణుకులమ్ముకునేవాణ్ణి అనేవాడు సుబ్బాయి. ఎవరడిగినా ముందు ఆ వాక్యం తప్పకుండా అనగా ఆ తర్వాత సంభాషణ దాదాపు ఇలా సాగేది. అమ్మకంలోది ఇవ్వరా? అమ్మో, ఇది ఇస్తే బియ్యానికి లేవు బాబు. సాయంత్రానికి ఇస్తాలేరా? ఇప్పుడు మీకు ఇస్తే రేపు మళ్ళీ సరుకేసుకురావాలా? ధరలు మండిపోతున్నాయి బాబు. నీ పావలా వడ్డీ వేసుకోరా. వడ్డీ అసలు మీ దగ్గర ఎక్కడెళ్తుంది బాబు? నా ఇబ్బందే అంటూ బతిమాలించుకుని అప్పులిచ్చేవాడు. పుణుకులమ్మితే 5 రూపాయల లాభం వస్తే రూపాయికి పావలా వడ్డీల మీద 10 మిగిలేది. సాయంత్రానికి వసూళ్లు పూర్తి చేసుకుని చీకటి పడ్డాక డబ్బుల్లేక గిలగిల్లాడే సరసులకి 0.25 రూపాయి వడ్డీల మీద అప్పులిచ్చేవాడు సుబ్బాయి. వసూళ్లు కొంత పంటల్లో సాధించేవాడు. 3 ఏళ్లలో చిల్లర కొట్టు పెట్టాడు సుబ్బాయి. నగలు తాకట్టు పెట్టి అప్పులు తీసుకెళ్లిన వాళ్లు సగం మంది అప్పులు తీర్చలేక నగలు వదిలేసుకునేవారు. అప్పుల కింద కొందరి పొలాలు జప్తైపోగా పుణుకుల సుబ్బాయి ఇప్పుడు 40 ఎకరాలకి 3 భవంతులకి అధిపతి. లక్షల మీద వడ్డీ వ్యాపారం. ఇప్పుడతన్ని ఎవరూ సుబ్బాయి అనరు. వాళ్ల కులం వాళ్ళు సుబ్బయ్య అంటే మిగతావారు సుబ్బారావు గారంటారు. మనవలు మనవరాళ్లతో ఘనంగా బతుకుతున్న సుబ్బాయి ఎవర్నీ నమ్మడు. తెల్లవారుజామునే లేచి తలుపులేసుకుని రహస్యంగా 1 గంటసేపు ప్రార్థన చేస్తాడు. నా ప్రార్థనే నా లక్ష్మి అంటాడు అందరితో. పట్నం కాలేజీలో చదువుకుంటున్న సుబ్బాయి మనవడు తండ్రి తాతలు పెట్టిన బుచ్చయ్య అనే పేరును హేమంత్ కుమార్గా మార్చుకుని సెలవులకి ఇంటికొచ్చాడు. తాతగారి ప్రార్థనా రహస్యం లక్ష్మీ కీలకం కనుక్కుందామని కాపేసి ఓ రోజు తలుపు సందుల్లోంచి బైనాకులర్స్ పెట్టి చూశాడు. లక్ష్మీ రహస్యం తెలిసిపోయింది. సుబ్బారావు గారు అలనాడు పుణుకుల పుట్ట మీద ఆడించిన మాసికల పాత గుడ్డల్ని పూజిస్తున్నారు.
1: పుణుకుల బుట్టలో లచ్చితల్లి. సత్యం శంకర్ మంచివారి అమరావతి కథ విన్నారు. చదివిన వారు శ్రీమతి వేమూరి సాధన.
2: కార్యక్రమంలో ఇంతవరకు సత్యం శంకర్ మంచి గారు రచించిన పుణుకుల బుట్టలో లచ్చితల్లి కథ విన్నాం.

మన భారతదేశ సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలలో నేడు ఆత్మనిర్భర్ నూనె గింజల పథకం, ఆత్మనిర్భర్ ఆయిల్ సీడ్స్ అభియాన్ గురించి కొన్ని వివరాలను తెలుసుకుందాం. వంట నూనె ఉత్పత్తిలో మన దేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చడానికి ప్రవేశపెట్టిన జాతీయ పథకం ఈ ఆత్మనిర్భర్ నూనె గింజల పథకం. దిగుమతి చేసుకునే వంట నూనెలపై భారతదేశం యొక్క ఆధారాన్ని తగ్గించడం, నూనె గింజల ఉత్పత్తిని పెంచడం, దేశీయంగా అవసరమయ్యే వంట నూనెలో 72% స్థానికంగా సరఫరా చేయడం ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యాలు. ఈ పథకంలో భాగంగా రైతులకు ఉచితంగా నాణ్యమైన నూనె గింజల విత్తనాలు మరియు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై శిక్షణ లభిస్తాయి. ఆత్మనిర్భర్ నూనె గింజల పథకం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ప్రభుత్వ సంబంధిత వెబ్సైట్లను దర్శించగలరు.

ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు 100.1 ఎఫ్ఎం గోల్డ్ మధురం మధురం ఈ సమయంలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్ అనే అంశంపై విశేషాలతో పాటు చిత్రగీత

రేపు ఉదయం 11:30 100.1 FM గోల్డ్ మల్లెపూదండలో వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాలు ప్రసారమవుతాయి.

0: అమ్మా, నేను కాలేజ్కి బయలుదేరుతున్నా.
1: అదేంటమ్మా, టిఫిన్ తినకుండా వెళ్తున్నావు?
0: అబ్బా, నాకు టైం లేదమ్మా.
1: టిఫిన్ తినకుండా వెళ్తే కాసేపటి నీరసం వస్తుందమ్మా, చురుగ్గా పంచేలో కూడా.
0: అబ్బా, ఒక్కరోజు తినకపోతే ఏం అవ్వదమ్మా.
1: అలా ఖాళీ కడుపుతో ఉంటే ఇదిగో ఇలాగే చీటికి మాటికి చిరాకు పడతావు, వేరే ఆరోగ్య సమస్యలు కూడా మొదలవుతాయి.
0: అలాగా?
1: మరేమనుకుంటున్నావు? హాయిగా రోజంతా సంతోషంగా చురుగ్గా పనిచేయాలంటే ఖచ్చితంగా టిఫిన్ చేసి వెళ్ళడం మంచిది.
0: అయితే సరేనమ్మా, నువ్వు చెప్పినట్లే ఈరోజు నుంచి చేస్తా.

కార్యక్రమంలో ఇప్పుడు ఉషా పరిణయం చిత్రం నుండి ఆర్ఆర్ ధ్రువన్ స్వీయ సంగీత సారథ్యంలో ఆలపించిన పాట విందాం. పదరచన అలరాజు.

కార్యక్రమంలో చివరిగా కార్తీక్ దీపిక జంటగా ఆలపించిన దేవిశ్రీ ప్రసాద్ సంగీతం విందాం. రచన శ్రీరమణ, చిత్రం మిడిల్ క్లాస్ అబ్బాయి.

0: தொடர்வது தெலுங்கில் செய்திகள். ஹைதராபாத் அஞ்சல்
1: வస్తుంది. జాతీయ స్థాయిలో తెలుగులో వార్తలు విందాం.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. భారత్ ఫ్రాన్స్ దేశాలు ఒక ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గోవాలోని పనాజీలో జరిగే 28వ పశ్చిమ ప్రాంతీయ మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపటి నుంచి ఈ నెల 10 వరకు శ్రీలంకలో పర్యటించనున్నారు. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక వార్తలు వివరంగా. గత కొన్నేళ్లుగా భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య సంబంధాలు కొత్త శిఖరాలను చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్తో కలిసి ఇరు దేశాలు ఒక ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మిస్తున్నాయని అన్నారు. ఫ్రాన్స్లోని ప్యారిస్లో స్వామినారాయణ హిందూ మందిర ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి దృశ్య మాధ్యమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాంకేతికత, ఏఐ, రక్షణ రంగాల నుంచి అంతరిక్షం, వాతావరణ చర్యల వరకు ఇరు దేశాలు కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతున్నాయని అన్నారు. ఇరు దేశాలు ఈ ఏడాదిని భారత్ ఫ్రాన్స్ ఆవిష్కరణల సంవత్సరంగా కూడా జరుపుకుంటున్నాయని ప్రధానమంత్రి అన్నారు. ఫ్రాన్స్లో భారత్

0: సైనికుల త్యాగాలకు చరిత్ర సాక్ష్యంగా నిలుస్తుందని, ఆ చరిత్ర సామూహిక స్మృతిలో హృదయాలలో నిరంతరం నిలిచి ఉందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందలపై రోమన్ రోలాండ్ రచనలు ఇరు సమాజాలను మరింత దగ్గర చేశాయని ప్రధానమంత్రి అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గోవాలోని పనాజీలో జరిగే 28వ పశ్చిమ ప్రాంతీయ మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. కేంద్ర రాష్ట్రాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చలు జరుపుతారు. ఈ సమావేశంలో గోవా, గుజరాత్, మహారాష్ట ముఖ్యమంత్రులు, సీనియర్ మంత్రులతో పాటు దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ ప్రతినిధులు పాల్గొంటారు. కేంద్ర రాష్ట్రాలను ప్రభావితం చేసే సమస్యలపై చర్చించేందుకు, పరస్పర సహకారాన్ని బలోపేతం చేసేందుకు ఈ మండలి ఒక వ్యవస్థీకృత వేదికను అందిస్తోంది. అనంతరం అమిత్ షా గోవా పోలీసులకు రాష్ట్రపతి పోలీస్ పథకాన్ని బహుకరిస్తారు. మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 9వ రాష్ట్రీయ పోషణ మా 2026 ఎల్లుండి వారణాసిలో ప్రారంభమవుతుంది. ఈ 9వ సంచికను హమారీ అంగన్వాడీ హమారీ జిమ్మేదారీ అనే ఇతివృత్తంతో కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి ప్రారంభిస్తారు. మిషన్ సక్షన్ అంగన్వాడీ పోషన్ 2.0 కింద సవరించిన అదనపు పోషకాహార కార్యక్రమం మార్గదర్శకాలతో ఈ ఏడాది ప్రచారం ఊపందుకుంది. ఈ మార్గదర్శకాలు మొదటిసారిగా ఎస్ఎన్పీ మెనూ బోర్డులను తప్పనిసరి చేయడం, అంగన్వాడీ నిర్వహణ కమిటీల ఏర్పాటుకు మార్గదర్శకాలను నిర్దేశించాయి. 2047 నాటికి అభివృద్ది చెందిన భారత్కు పునాదిగా సుపోషిత భారత్ను నిర్మించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతతో జాతీయ అభివృద్ది అజెండాలో పోషణకు కేంద్ర స్థానం కల్పించేందుకు 2018లో పోషణ్ అభియాన్ను ప్రారంభించారు. ప్రతి సెప్టెంబర్లో జరుపుకునే రాష్ట్రీయ పోషణ్ మా మహిళలు, పిల్లలు, కౌమార దశలో ఉన్నవారిలో పోషణ, ఆరోగ్యం, సంరక్షణపై దృష్టి సారిస్తుంది. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రేపు మణిపూర్ రాజధాని ఇంపాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా సిపి రాధాకృష్ణన్ మొయిరాంగ్ నంబోల్లో ఉన్న ఐఎన్ఏ మ్యూజియం, జపనీస్ యుద్ధ స్మారక చిహ్నాన్ని సందర్శిస్తారు. అనంతరం ఉపరాష్ట్రపతి సైనిక్ స్కూల్ ఇంపాల్ను సందర్శిస్తారు. లక్సెంబర్గ్ ఉప ప్రధానమంత్రి, విదేశీ వ్యవహారాల మంత్రి జేవియర్ బెటెల్ తన అధికారిక పర్యటనకై న్యూఢిల్లీకి చేరుకున్నారు. జేవియర్ ఈరోజు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో సమావేశమవుతారని మన విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు అవకాశం కల్పిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపటి నుంచి ఈ నెల 10 వరకు శ్రీలంకలో అధికారికంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా శ్రీలంక నాయకత్వంతో ఆయన సంప్రదింపులు జరుపుతారని, కొలంబోలోని ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే రక్షణ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలకు చెందిన సీనియర్ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందానికి ఆయన నాయకత్వం వహిస్తారు. శ్రీలంక పర్యటన బలమైన సముద్ర రక్షణ భాగస్వామ్యంతో సహా పరస్పర ప్రయోజనకరమైన రంగాలలో సాంప్రదాయకంగా బలమైన స్నేహపూర్వక ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరుస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఢిల్లీ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సాతో కలిసి ఈ ఉదయం న్యూఢిల్లీలోని సత్యనికేతన్ ప్రాంతంలో భవనం కూలిన ప్రదేశాన్ని సందర్శించి అక్కడి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా రేఖా గుప్తా మాట్లాడుతూ, దశాబ్దాల నాటి బహుళ అంతస్తుల భవనం కూలిన ప్రదేశం నుంచి దాదాపు 80% శిథిలాలను తొలగించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 6 మరణించారని తెలిపారు. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందని పేర్కొన్నారు.
1: लगभग 80% मलबा हट चुका है, केवल बेसमेंट जितना मलबा रहा है. अभी इसमें 12 लोग मिले हैं, जिसमें से 6 डेड हैं और 6 अभी ठीक स्थिति में हैं. उन सभी के पेरेंट्स हमारे टच में हैं. हम पूरी कोशिश कर रहे हैं कि उनको किसी भी तरह की कोई परेशानी ना हो, बच्चों को ठीक इलाज मिल रहा है.
0: జమ్మూ కశ్మీర్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఈరోజు ప్రారంభమవుతుంది. 4 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో 40 దేశాలకు చెందిన 135 చిత్రాలను ప్రదర్శిస్తారు. ఈ సందర్భంగా కశ్మీర్కు చెందిన దర్శకుడు, అవార్డు గ్రహీత ఆరిఫ్ బాషీర్ మాట్లాడుతూ, ఈ ఉత్సవం స్థానిక చిత్ర నిర్మాతలకు, దర్శకులకు అంతర్జాతీయ చిత్రాలను చూసేందుకు, ఇతర

0: నిర్మాతలతో సంభాషించేందుకు, మాస్టర్ క్లాసులకు హాజరయ్యేందుకు ఒక అవకాశాన్ని కల్పిస్తుందని, తద్వారా వారు చిత్ర నిర్మాణ ప్రక్రియను, చిత్రాలను నిర్మించేందుకు అవసరమైన వ్యవస్థను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుందని అన్నారు. సీనియర్ బిజినెస్ జర్నలిస్ట్ హకీమ్ ఇర్ఫాన్ మాట్లాడుతూ, ఈ ఉత్సవం జమ్మూకాశ్మీర్కు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఆర్థికవేత్తలను తీసుకురాగలదని, తద్వారా పెట్టుబడులను ఆకర్షించి నిర్మాణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుందని అన్నారు. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలలో ఈరోజు అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఒడిషా, కర్ణాటక, తమిళనాడులో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పుదుచ్చేరి, కరైకాల్, విదర్భ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, అండమాన్ నికోబార్ దీవులలో ఇలాంటి పరిస్థితులే నెలకొంటాయని తెలిపింది. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలలో ఈరోజు తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బీహార్లో గంగానదితో పాటు ఇతర నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తుండటంతో బీహార్లో వరద పరిస్థితి తీవ్రంగా ఉంది. ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా సోన్ నది నుంచి కాస్త ఉపశమనం లభించింది. ఇంద్రపురి వంతెన నుంచి నీటి విడుదల 5.54 లక్షల క్యూసెక్కుల నుంచి నిన్న 1.96 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. సోన్ నది పట్నా సమీపంలో గంగానదిలో కలవడంతో తగ్గిన నీటి విడుదల దిఘ, గాంధీఘాట్ల వద్ద ఒత్తిడిని తగ్గించింది. షెంజెన్లో జరిగిన చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్లో భారత జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి పురుషుల డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకున్నారు. నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత జోడీ చైనాకు చెందిన హేజిటింగ్, రెన్ జియాంగ్యూలను 11-21, 21-13, 21-17 తేడాతో ఓడించి చైనా మాస్టర్స్లో భారత్కు మొట్టమొదటి టైటిల్ను అందించింది. టైటిల్ విజయంతో ఈ సీజన్లో ఈ జోడీ రెండవ టైటిల్ను కైవసం చేసుకుంది. అంతకుముందు సింగపూర్ ఓపెన్ సూపర్ 750లో గెలిచి, థాయిలాండ్ ఓపెన్ సూపర్ 500లో రన్నరప్గా నిలిచిన సాత్విక్, చిరాగ్లు సెమీఫైనల్స్లో మలేషియాకు చెందిన నూర్ మహ్మద్ అజ్రిన్ అయ్యూబ్, టాన్వి కియాంగ్లను 21-15, 18-21, 21-11 తేడాతో ఓడించి ఫైనల్లో స్థానం సంపాదించారు. అమెరికాలోని మయామి అంతర్జాతీయ విమానాశ్రయంలో నిన్న అమెజాన్ ప్రైమ్ ఎయిర్ కార్గో విమానం ల్యాండింగ్ సమయంలో రన్వే దాటి కూలిపోవడంతో 5 మరణించారు. మరో 5 గాయపడ్డారు. ప్యూర్టోరికోలోని శాన్ జువాన్ నుంచి వస్తున్న 21 ఎయిర్కు చెందిన బోయింగ్ 767-300 విమానం రన్వే నుంచి పక్కకు జారి నేలపై ఉన్న అనేక వాహనాలను ఢీకొట్టింది. గాయపడిన వారిలో 3 పరిస్థితి విషమంగా ఉండగా, పైలట్, కో పైలట్తో పాటు వాహనాల్లో చిక్కుకున్న 2 అత్యవసర సిబ్బంది రక్షించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, ఫ్రాన్స్ దేశాలు ఒక ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గోవాలోని పనాజీలో జరిగే 28వ పశ్చిమ ప్రాంతీయ మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపటి నుంచి ఈ నెల 10 వరకు శ్రీలంకలో పర్యటిస్తారు. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: నేరం 12:40, ఆకాశవాణి.
2: நீங்கள் கேட்டுக்கொண்டிருப்பது 100.1 MHz ஆகாஷ்வாணி சென்னை எஃப்எம் கோல்ட்.
1: மெல்லிசை கேட்கலாம். மெல்லிசையின் தொடக்கமாக பெரியசாமி தோரன் இயற்றிய பாடலை பாடியவர் டாக்டர் பாலமுரளி கிருஷ்ணா. பாடலுக்கு இசை எல். கிருஷ்ணன்.

శ్రోతలకు నమస్కారం. మధురం మధురం ఈ సమయం కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఏటా సెప్టెంబర్ 7వ తేదీన నీలాకాశం కోసం అంతర్జాతీయ స్వచ్ఛమైన గాలి దినోత్సవం, ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్గా జరుపుకోవడం జరుగుతోంది. కాలుష్యం వల్ల మనం కోల్పోతున్న స్వచ్ఛమైన గాలిని, అందమైన నీలాకాశాన్ని తిరిగి సాధించే లక్ష్యంతో ఐక్యరాజ్య సమితి 2019వ సంవత్సరంలో ఈ అంతర్జాతీయ దినోత్సవాన్ని ప్రకటించింది. దీనికి సంబంధించిన విశేషాలను తెలుసుకుంటూ మన ఈ మధుర సమయాన్ని మంచి పాటలతో గడిపేద్దాం రండి. ముందుగా నువ్వే కావాలి చిత్రం నుండి జయచంద్రన్ చిత్ర బృందంతో కలిసి ఆలపించిన పాట విందాం. సంగీతం కోటి, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి.

మనం స్వచ్ఛమైన గాలిని కోల్పోవడానికి ముఖ్య కారణం వాయు కాలుష్యం. ఈ వాయు కాలుష్యానికి కారణాలు మనందరికీ తెలిసినవే కదండి. వాహనాల నుండి వచ్చే పొగ, పరిశ్రమలు, ఫ్యాక్టరీల నుండి విడుదలయ్యే విషపూరితమైన వాయువులు, వ్యర్థాలను కాల్చడం వల్ల వచ్చే పొగ, దుమ్ము వంటి కారణాల వల్ల ఈ వాయు కాలుష్యం ఏర్పడుతుంది అని అనేక పరిశోధనల్లో రుజువైంది. మరిన్ని వివరాలను తెలుసుకునే ముందు సంతోష్ వెంకీ ఆలపించిన శుద్ధాల అశోక్ తేజ సాహిత్యం విందాం. సంగీతం మణికంఠ్ కడిరి, చిత్రం మనసును మాయసేయకే.

ఏడాది పొడుగునా వాయు కాలుష్యమున్నా అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు అంటే శీతాకాలంలో తీవ్రస్థాయికి చేరుకుంటుంది. ఉష్ణోగ్రతలు పడిపోవడం, చల్లని వాతావరణం కారణంగా పొగ, దుమ్ము కణాలు కలిసి కాలుష్య మేఘాల రూపంలో పొగమంచు స్మాగ్లా మారి నీలాకాశాన్ని కమ్మేస్తాయి. ప్రతి సంవత్సరం శీతాకాలంలో మన దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఎన్నో ముఖ్య నగరాలు ఈ పొగమంచు సమస్యలను ఎదుర్కొంటున్నాయి. విమానాలు, వాహనాల రాకపోకలకి ఇబ్బంది కలిగించడంతో పాటు ఆరోగ్యానికి ఎంతో హానికరం ఈ పొగమంచు. మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు ఆకాశమంతా చిత్రానికి విద్యాసాగర్ అందించిన సంగీతం విందాం. సాధనా సర్గం గళం, అనంత్ శ్రీరామ్ కలం.

మార్గాలు పరికరాలు ఏవైనా ఉన్నాయా? వాయు కాలుష్యం స్థాయిని అంచనా వేయడానికి ఎయిర్ క్వాలిటీ మీటర్లు మరియు గ్యాస్ ఎనలైజర్లు అందుబాటులో ఉన్నాయి. అవి వాటిలో ఉన్న సెన్సర్ల ఆధారంగా అత్యంత చిన్న మరియు ఘన కణాలు, ద్రవ బిందువులు, నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి కాలుష్య కారకాల స్థాయిని అంచనా వేయగలవు. అధునాతన ఉపగ్రహాలు మరియు డ్రోన్ల ఆధారంగా కూడా కాలుష్యాన్ని అంచనా వేయగలుగుతున్నారు శాస్త్రవేత్తలు. కార్యక్రమంలో ఇప్పుడు అతడు చిత్రం నుండి శ్రేయా ఘోషాల్ ఆలపించిన పాట విందాం. పదరచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, స్వరరచన మణిశర్మ.

గాలిలో ఉండే సూక్ష్మ కణాలు మరియు ద్రవ బిందువుల మిశ్రమాన్ని పార్టిక్యులేట్ మ్యాటర్ అంటారు. వాటి పరిమాణాన్ని బట్టి పార్టిక్యులేట్ మ్యాటర్ని PM1, PM2.5 మరియు PM10గా వర్గీకరిస్తారు. PM10 పరిమాణం గల కణాలు ముక్కు మరియు ఎగువ శ్వాస మార్గాల వరకు ప్రవేశించగలవు. PM1, PM2.5 పరిమాణం గల కణాలు ఊపిరితిత్తులు మరియు రక్త ప్రవాహంలోకి ప్రవేశించగలవు. వాహనాలు, ఫ్యాక్టరీల నుండి వెలువడే పొగ పార్టిక్యులేట్ మ్యాటర్కి ప్రధాన కారణాలైతే గాలిలో ఉండే దుమ్ము, ధూళి, పూల పుప్పొడి, అగ్నిపర్వత బూడిద పార్టిక్యులేట్ మ్యాటర్కు సహజ కారణాలు. పార్టిక్యులేట్ మ్యాటర్ ఆస్థమా, బ్రాంకైటిస్ వంటి శ్వాసకోశ సమస్యలకు దారితీస్తాయని వైద్యులు చెబుతున్నారు. మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు ముద్దుల కొడుకు చిత్రానికి విద్యాసాగర్ అందించిన సంగీతం విందాం. గానం అనురాధ శ్రీరామ్ బృందం.

నిలయంలో సమయం 3:30 కావస్తోంది. 100.1 ఎఫ్ఎం గోల్డ్ మధురం మధురం ఈ సమయంలో నీలాకాశం కోసం అంతర్జాతీయ గాలి దినోత్సవం, ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్ గురించి విశేషాలను తెలుసుకుంటూ చిత్రగీతాలు వింటున్నాము. దినపత్రికల్లో వాతావరణ పట్టిక పక్కనే ఏక్యూఐ అని ఇస్తారు. ఎప్పుడైనా గమనించారా? ఏక్యూఐ అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అన్నమాట. ఏక్యూఐ 0 స్థాయి నుండి 500 వరకు ఉండే సూచిత స్కేల్ ద్వారా కొలుస్తారు. స్కేల్ 0 అయితే గాలిలో ఎలాంటి కాలుష్యం లేదని అర్థం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO మార్గదర్శకాల ప్రకారం ఏక్యూఐ 100 ఉంటే ఆ గాలి మనిషి పీల్చుకోవడానికి సురక్షితమైనది. 400 నుండి 500 ఉంటే అత్యంత కాలుష్యం ఉన్నట్లు. ఇంచుమించు అన్ని ప్రధాన నగరాల్లో ఏక్యూఐ దాదాపు 300 నుండి 500 వరకు ఉంటోందని వాతావరణ నిపుణుల అభిప్రాయం. మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు కార్యక్రమంలో ఉదిత్ నారాయణ్ సుజాత జంటగా ఆలపించిన మణిశర్మ సంగీతం విందాం. చిత్రం ఒక్కడు.

AQI అధికంగా ఉండడం వల్ల మరియు కలుషితమైన గాలిలో ఎక్కువసేపు గడపడం వల్ల ఆరోగ్యంపైన తీవ్ర ప్రభావం ఏర్పడుతుంది. సూక్ష్మకణాలు మన రక్తంలోకి ప్రవేశించి అనేక శ్వాసకోశ హృదయ సంబంధిత వ్యాధులను కలిగిస్తాయట. రోగ నిరోధక శక్తిని బలహీనం చేస్తాయట. ముఖ్యంగా శిశువులు, వృద్ధులు ఆరోగ్యంపై ఈ వాయు కాలుష్య ప్రభావం ఎక్కువ ఉంటుందని పరిశోధనల వెల్లడి. మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు నేనేం చిన్నపిల్లన చిత్రానికి సైంధవి ఆలపించిన అనంత్ శ్రీరామ్ సాహిత్యం విందాం.

మన ఊపిరే మన జీవితం. అలాంటిది వాతావరణంలో ఇంత వాయు కాలుష్యం పెరిగిపోవడం వలన స్వచ్ఛమైన ప్రాణవాయువు శాతం తగ్గిపోయి ఊపిరి తీసుకోవడమే ప్రాణాలకు ప్రమాదకరంగా మారింది. అందుకే ప్రపంచ దేశాలన్నీ క్లీన్ ఎయిర్ ఫర్ క్లైమేట్ యాక్షన్, వాతావరణ మార్పు కోసం స్వచ్ఛమైన గాలి అనే నినాదంతో వాయు కాలుష్యాన్ని తగ్గించి గాలి నాణ్యతను పెంచడానికి చర్యలు చేపడుతున్నాయి. కార్యక్రమంలో ఇప్పుడు వసంతం చిత్రం కోసం ఎస్ఏ రాజ్ కుమార్ అందించిన సంగీతం విందాం. చిత్రగళం సిరివెన్నెల సీతారామ శాస్త్రి కలం.

క్లీన్ ఎయిర్ ఫర్ క్లైమేట్ యాక్షన్ వాతావరణ మార్పు కోసం స్వచ్ఛమైన గాలి 2026 యొక్క థీమ్. వాయు కాలుష్యాన్ని తగ్గించడం ద్వారా స్వచ్ఛమైన గాలి లభించడం మాత్రమే కాకుండా భూమి యొక్క తాపం తగ్గుతుంది, ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రభుత్వాలు, ప్రజలు కలిసి మీథేన్, మసి, ఓజోన్ వంటి స్వల్పకాలిక కాలుష్య కారకాలను తగ్గించడం ద్వారా గాలి వేగంగా శుభ్రపడుతుంది. వాయు కాలుష్యాన్ని తగ్గించే మార్గాలు తెలుసుకునే ముందు కార్యక్రమంలో కార్తీక్ ఆలపించిన పాట విందాం. చిత్రం నీలిమేఘశ్యామ, సంగీతం శ్రవణ్ భరద్వాజ్, సాహిత్యం కృష్ణకాంత్.

మనవంతు బాధ్యతగా వ్యర్థాలను తగలబెట్టకుండా ఉండడం, వీలైనంత వరకు ప్రజారవాణా లేదా సైకిళ్లను ఉపయోగించడం, పచ్చని మొక్కలను పెంచడం ద్వారా చంద్రునికో నూలు పోగును మనము అందించగలం. పెట్రోల్ డీజిల్కు ప్రత్యామ్నాయంగా సిఎన్జి వాహనాలు, విద్యుత్తుతో నడిచే వాహనాలు తయారవుతున్నాయి. ఒకే చోట పనిచేసే స్నేహితులు అందరూ తలో వాహనంలో కాకుండా ఒకే వాహనం వెహికల్ పూలింగ్లో రావడం, ఇలాంటి చిన్న చిన్న మార్పులను మనం అలవాటు చేసుకోవడం వల్ల వాతావరణంలో పెద్ద మార్పులను చూసే అవకాశం వస్తుంది. కార్యక్రమంలో ఎస్ జానకి ఆలపించిన సిరివెన్నెల సీతారామ సాహిత్యం విందాం. సంగీతం ఇళయరాజా, చిత్రం స్వర్ణకమలం.

రైతన్నలు కూడా పంటలను తగలబెట్టకుండా వాటిని మట్టిలో కలిపి దున్నడం ద్వారా భూసారాన్ని పెంచడంతో పాటు తరువాత వేసే పంటలకు ఎరువును అందించవచ్చు. అందరం చేతులు కలిపి తగిన చర్యలు తీసుకుని వాయు కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నం చేద్దాం. కాలుష్య మేఘాలను తొలగించి మన నీలాకాశాన్ని సొంతం చేసుకుందాం.

రేపు ఉదయం 11:30 100.1 FM గోల్డ్ మల్లెపూదండలో వ్యాఖ్యానంతో కూడిన చిత్ర సంగీతం ప్రసారమవుతుంది.